కన్నకందు భగవానికి, శ్రీ కౌసల్యానందన్ భగవానికి, శ్రీ దశరథ నందన్ భగవానికి, శ్రీ కైకేయీ నందన్ భగవానికి, శ్రీ సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారోభయ్యన్కి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జనం భూమికి, శ్రీకృష్ణ జనం భూమికి, శ్రీ కాశీ విశ్వనాథికి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాత

పరమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ స్యాత్ సార్వభౌమః సార్వాయుసాంతదాపరార్థాత్ పృథివ్యై